శిష్యుడు నరమాణ్యాతో పదుకునే పుణ్యగే. నరమాణ్యాతు పుట్టినాయే తన కెలసమంతిరా నాలు జన పుగర్లేక ఆవడు. సత్య ధర్మ న్యాయ నీతిని వదకడు పంపిడా దేవేనా ఇచ్చే ఆ నైతిద నరమాణిలు సుళ్ళు వంచనే మోసవెళ్తూ

0: தானே பூரா ஒட்டரோட தீர் போயிடுவாரி தானே வஞ்சத்துல தம்பி என்ன
1: ஈ புன கொன்ற நீ புன தாய் சுதரண்டோ நீ தானே ஈ நம்ம பிலிகோ புந்தானே ஓ
0: சுதரண்டா
1: குசிட்டா ஃபீலிங்டா
0: ஜஸ்ட் எ மினிட்
1: எதிர வரா
0: டேய் ஓ பர்தாக தொண்டத தொண்டத ராஜு ஆ பர்தாக தொண்டத ராஜு
1: ஐயோ நெண்டக்கு என்ன அப்பனா மார ஏன் பர்பேனா
0: எனக்கு கோட பர்பானாக லாகாத்னா தி
1: சேனா
0: ஏ சுதரண்டா
1: ఏర్లా టైట్ అన్న నా లూజే అపి
0: దే ఒడే ముట్ట టైట్ అవుడు వన్న ఉండది ఆ ఎదురుడు తోచిన లైట్ కంబ ఉండది మూజి లైట్ కంబ ఆజాజి తోజు
1: వంగి లైట్ కంబని మే మూజి తోజుడు అపగ పర్తే దుప్పెంబి
2: ఏంటా ఉయమేనా
0: అత్త పరవ నమ్మి
2: అడరెండు
0: పక్కడ బరికిన తాలి
1: లై బాతరుదే
0: సుదనన్న ఆ
1: దాక నీకు ఏర్ మోత ఏర్ మంది దాదేశ
0: మోసద పొర్చావు
1: ఎన్న
0: పేనేని యాన్ మనసుని దీవం
1: నీకు మోసాతనత మండే చనికి వచ్చి ఇంట్లో కొంచెం రెడ్డి జనక సమోసా అండ కందుకూరు
0: ఏనా
1: సమోసా అండ కందుకూరు
0: కందుకొరక కందుకొరక అది సుందర
1: గోపు జన పోయవర్ర
0: విషయండి
1: బాగా
0: యాన్ కొంచెం కవిత బరత్త
1: నీకులే పరిసాటికి ఆ కవి నకి మాత ఓల్ పుట్టువేరు పండ్ర
0: యాన్ కొంచెం స్వరచిత కవిత
1: అంటారావు ఆ విరచిత ఓ విరచిత
0: ఓల చిత ఉండే యాన్ కొంచెం కవిత
1: వరతూ
0: బలెక్కు బూర్రే సుందరన్న
1: ఈ తోడు
0: అల్లెదురు లైన్ ఆకుడు పరబు విత్తినాథ్ మేనరిజం ఇరిగి పొస పన్ను బలెక్ బుర్రా అల్లెదురు లైన్ ఆకుడు కై కొడుతు పోయిన పొన్నను మరపెర దిన కొంచెం నైంటీ ఆకోడు తెరిది నాకు కొంచు తోరబడి ఆ ఎలుకైట్ ఎంచో తాగుడు
1: మాకు సప్రకైతే బూర్దు నా ఊళ్ళ మిని ఆ కొంచె ఉల్లేరత విన్నీ పెరనర్స్ మిని లాగి దుడ్డు ఎంచో
0: అవమండే చెజ్జి ఆరు లాగి ఉంది మండే చెజ్జి అరే స్టూల్ దీపి నాకు ఇచ్చేరే
1: స్టూల్ దీప దాకోడు ఆ కొంచోడని
3: జుమ్మా కాశ్మీర్ జుమ్మా కాశ్మీర్
1: జమ్మూ కాశ్మీర్
3: జమ్మూ కాశ్మీర్ యాన్ 20 సోల్జర్స్ సువేదార
1: ఇరవై జన
3: అది
1: అవును
3: అపగా మిత్రుడు ఆర్డర్ బస్
1: ముల్తర్దు సిగ్నల్ బరుందుండు
3: ఉగ్రవాదులకు ఎంకల దేశద మిత్రుడు అటాక్ బంది ఆరు కూలులో బంది అది అటాక్ బంది అది కిరుడు యాను భారత్ మాతాకి జై అని పండుదు 20 సోల్జర్స్ లెత ఉంది కట్టని
1: ఉగ్రవాదులకు

0: ಕಾಲೇಜ್ ಬೋಲ್ ಬರ್ತೇನೆ.
1: ಒಂದು ಫೈವ್ ಟೆನ್ ದಿನ
0: ట్రెడిషనల్ డే అయితే డ్రెస్ చేంజ్ మెంబర్ బ్యాగ్ పొందండి. అవచ్చా బర్పే.

ఎంగ్లే నలిపోండు ఇంకా కోడికి ఆ సాత్రే పట్లాన్ పడనక మాడి ఆ దౌరే ఆ ఊతు పోండు